0: యూత్కేయిన్ ఓయాగే ఫ్యూచర్ ఎక్ట ప్లస్ పాయింట్ ఎకాక్ RDB యూత్ ప్లస్ విశేష ప్రతిలాభ రసాక్ సమగిం యూత్ ఎకడమ సెట్వెన బ్యాంకింగ్ పార్ట్నర్ RDB యూత్ ప్లస్ కినుమా ఉబ వినుయెన్మా
1: ప్రసంగ వేదికావే రేడియో కరణయ లక్హండ్.